ప్రేయాలుదంతరంగ్రేమూలైనరా వదంతి హేన మత్తరా వదంతి నో భవర్ణవే శ్రీధర కవే చేతంకులే.

ఇక్ష్వాకు కుల కీర్తి భూషణ రాజా దశరథ ధర్మ పరాయణ ఇక్ష్వాకు కుల కీర్తి భూషణ రాజా దశరథ ధర్మ పరాయణ జానగరీ సే కరితో రక్షణ జానగరీ సే కరితో రక్షణ గృహీతన్